ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్విస్ అధ్యక్షుడు గై ఫార్మాలిన్తో ఈరోజు న్యూఢిల్లీలో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్ భద్రతకు ముప్పు వచ్చిన సమయంలో రష్యా ఎప్పుడూ అండగా నిలిచిందని విదేశాంగ మంత్రి జయశంకర్ అన్నారు. అస్సాంలో డిబ్రూగఢ్ నుంచి తొలి అంతర్జాతీయ కార్గో నౌక ప్రయాణాన్ని కేంద్ర నౌకాశ్రయాలు షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ఈరోజు ప్రారంభిస్తారు. జపాన్లో నాగోయా నగరం మిజుహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలో 2026 ఆసియా క్రీడలు ముగిశాయి. 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్య పతకాలతో భారత్ మొత్తం 85 పతకాలతో 4వ స్థానంలో నిలిచింది. వార్తల వివరంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో స్విస్ అధ్యక్షుడు గై ఫార్మాలిన్తో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఈ సమావేశం

0: సంవత్సరం భాగంగా ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, నూతన ఆవిష్కరణలు, రవాణా, సంస్కృతితో పాటు పలు కీలక రంగాల్లో ద్వైపాక్షిక సహకార పురోగతి సమీక్షిస్తారు. అలాగే ఈ సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా గై ఫార్మలిన్ కలుస్తారు. విదేశ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ జయశంకర్ ఆయన్ని మర్యాదపూర్వకంగా కలుస్తారు. స్విస్ అధ్యక్షుడిగా ఫార్మలిన్ భారత్లో పర్యటించడం ఇదే మొదటిసారి అయినప్పటికీ ఈ ఏడాది ఆయనకు ఇది రెండో పర్యటన కావడం విశేషం. అంతకుముందు ఈ ఏడాది ఫిబ్రవరిలో న్యూఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సదస్సులో పాల్గొనేందుకు భారత్ సందర్శించారు. భారత్ ఇప్టా వాణిజ్య ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమల్లోకి వచ్చి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా అక్టోబర్ 7న జరిగే రెండవ భారత్ ఇప్టా ప్రాస్పరిటీ సమ్మిట్లో పాల్గొంటారు. ఇప్టా దేశాల్లో స్విట్జర్లాండే భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య పెట్టుబడి భాగస్వామిగా ఉంది. ఆసియా క్రీడల్లో అద్భుత ఫలితాలు సాధించిన భారత క్రీడాకారులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందనలు తెలిపారు. అంకితభావం, నిబద్ధతతో దేశానికి ప్రాతిధ్యం వహించిన ప్రతి భారతీయ క్రీడాకారుణ్ణి చూసి దేశం గర్విస్తోందని రాష్ట్రపతి ఎక్స్వేదిగా పేర్కొన్నారు. పట్టుదల, అభిరుచి, అసాధారణ క్రీడాస్ఫూర్తితో దేశానికి ప్రాతినిధ్యం వహించిన ప్రతి ఒక్కరిని మోదీ అభినందించారు. భారత అథ్లెట్లు తమ అద్భుత ప్రదర్శనతో భారతదేశం గర్వించదగ్గ రీతిలో కిరీటాన్ని మరింత ప్రకాశవంతం చేస్తారని పేర్కొంటూ వారి భవిష్యత్ ప్రయత్నాలకు అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. భారత్ భద్రతకు ముప్పు వచ్చిన సమయంలో రష్యా ఎప్పుడూ అండగా నిలిచిందని విదేశాంగ మంత్రి జయశంకర్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 62వ మ్యూనిచ్ సెక్యూరిటీ సదస్సులో మాట్లాడుతూ ప్రపంచంలో చాలా దేశాలు సైనిక పాలనకు మద్దతిస్తున్న సమయంలో రష్యాతో భారత్ సంబంధాలు ఎంతో బలంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు కేవలం రక్షణ రంగానికే పరిమితం కాకుండా ఆర్థిక భాగస్వామ్యంగా మారాయని తెలిపారు. సైనిక, అణు, అంతరిక్ష రంగాలతో పాటుగా వాణిజ్యం, పెట్టుబడులు గణనీయంగా పెరిగాయని చెప్పారు. ఇదిలా ఉంటే రష్యా ఉక్రెయిన్ సంఘర్షణ దురదృష్టకరమని పేర్కొన్న జయశంకర్ ఈ సంక్షోభం తొందరగా ముగిలేని భారత్ కోరుకుంటున్నట్టుగా తెలిపారు. చర్చలు, దౌత్య మార్గాల ద్వారా సమస్యకు పరిష్కారం లభిస్తుందని భారత్ విశ్వసిస్తుందన్నారు. నౌకల రక్షణ సహశాంతి స్థాపనకు రష్యా ఉక్రెయిన్లతో భారత్ చర్చలు జరుపుతోందని వెల్లడించారు. భారత్ కెనడా దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం 5వ విడత చర్చలు ఈరోజు ఒటావాలో ప్రారంభమవుతాయి. ఈ ఏడాది చివరి నాటికి ఈ వాణిజ్య ఒప్పందం పూర్తి చేయడమే లక్ష్యంగా ఇరు దేశాలు ముందుకు వెళుతున్నాయి. 5 రోజుల పాటు సాగే ఈ చర్చలు ఈ నెల 9 వరకు కొనసాగుతాయి. ఈ ఏడాది మార్చిలో న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కెనడా ప్రధాని మార్క్ కార్ని ఈ ఒప్పందం పూర్తి చేసేందుకు ఈ ఏడాది చివరికి గడువు నిర్దేశించుకున్నారు. అలాగే ఇంధన, కీలక ఖనిజాల రంగాల్లో ద్వైపాక్షిక సహకారం మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఈ సమగ్ర వాణిజ్య విధానం ద్వారా 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 4.65 లక్షల కోట్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2024-25 సంవత్సరంలో భారత్ కెనడా ద్వైపాక్షిక వస్తువుల వాణిజ్యం 8.66 బిలియన్ అమెరికన్ డాలర్ నమోదు కాగా కెనడాకు భారత్ ఎగుమతులు 4.22 బిలియన్ డాలర్స్కు చేరాయి. ఈరోజు న్యూఢిల్లీలో 17వ పెన్షన్ అదాలత్కు సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అధ్యక్షత వహిస్తారు. సీనియర్ పెన్షనర్లు, కుటుంబ పెన్షన్లకు సంబంధించి చాలా కాలంగా పెండింగ్లో ఉన్న 897 ఫిర్యాదులు పరిష్కారం కోసం స్వీకరిస్తారని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది మే 13 నిర్వహించిన 16వ పెన్షన్ అదాలత్ విజయగాథల కరపత్రాలు జితేంద్ర సింగ్ ఆవిష్కరిస్తారు. 2017 నుంచి ఇప్పటివరకు నిర్వహించిన 16 విడతల పెన్షన్ అదాలత్ల్లో మొత్తం 28,797 ఫిర్యాదులకు గాను 20,676 ఫిర్యాదులు పరిష్కరించినట్టుగా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ అదాలత్ ద్వారా వృద్ధ పెన్షనర్లకు సత్వర న్యాయం లభిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పేద కుటుంబాలకు పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వడంలో ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. గుంటూరు జిల్లాలో బుర్రిపాలెం గ్రామంలో 3D కాంక్రీట్ ప్రింటింగ్ సాంకేతికతతో ఇళ్ల నిర్మాణానికి ఉద్దేశించిన పైలట్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిన్న ప్రారంభించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 కింద ఆంధ్రప్రదేశ్కు 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి తొలి విడత నిధులు కేంద్ర మంత్రి అందించారు. మొత్తం 3,600 కోట్ల రూపాయల విలువైన ఈ నిధులను ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో అందించారు. ఈ సందర్భంగా చౌహాన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు కేంద్రం ఇప్పటికే 3 లక్షల ఇళ్లు మంజూరు చేసిందని తెలిపారు.
1: 3D కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ ఏక్ నయీ టెక్నాలజీ సే యే మకాన్ హమ్ బనానే వాలే హై జిస్మే సమయ కమ్ లగేగా హమారీ కోషిష్ హోగీ ఇస్ టెక్నాలజీ కో భీ ప్రయోగ్ కే తౌర్ పర్

0: अपना रहे हैं कि ये मकान 6 महीने के अंदर कंप्लीट हो, उसमें लागत भी कम आए, लेबर भी कम लगे और उसमें उनकी एज भी ज्यादा हो, ज्यादा समय तक चले।
1: అస్సాంలో డిబ్రూగఢ్ నుంచి తొలి అంతర్జాతీయ కార్గో నౌకా ప్రయాణాన్ని కేంద్ర నౌకాశ్రయాలు షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ఈరోజు ప్రారంభిస్తారు. బోగిబీల్ టెర్మినల్ వద్ద జరిగే ఈ కార్యక్రమంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత విశ్వశర్మ వర్చువల్గా పాల్గొంటారు. ఈ నౌక అస్సాం పెట్రో కెమికల్స్ నుంచి మిథనాల్ను తీసుకుని బంగ్లాదేశ్లో ఢాకాలో పాంగావ్ పోర్టుకు బయలుదేరుతుంది. బ్రహ్మపుత్ర నదిపై ఉన్న జాతీయ జలమార్గం ఇండో బంగ్లాదేశ్ ప్రోటోకాల్ మార్గాన్ని దీనికి వినియోగిస్తున్నారు. స్వాతంత్ర్యం తర్వాత డిబ్రూగఢ్ నుంచి విదేశాలకు కార్గు వెళ్లడం ఇదే ప్రథమం. చరిత్రలో డిబ్రూగఢ్ కీలక నది ఓడరేవుగా ఉండేది. ఈ పునరుద్ధరణతో ఈశాన్య ప్రాంతాల్లో అంతర్గత జలమార్గ రవాణా బలోపేతం కానుంది. మైభారత్ వేదిక ద్వారా నిన్న దేశవ్యాప్తంగా 150కి పైగా ప్రాంతాల్లో నష్యా ముక్త్ యువ వాక్తాన్ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ నిర్వహించింది. వికసిత్ భారత్ కోసం నష్యా ముక్త్ యువ ప్రచారంలో భాగంగా జరిగిన ఈ కార్యక్రమంలో 100,000 మందికి పైగా యువత పాల్గొన్నారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించడం, ఆరోగ్యకర జీవనశైలి ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. ఇందులో భాగంగా 3 నుంచి 5 కిలోమీటర్ల వరకు నడక, వీధి నాటకాలు, రచనలు తదితర అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని, మాదక ద్రవ్యరహిత సమాజ నిర్మాణానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాగల 2 రోజుల్లో విదర్భ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి నైరుతి ఋతుపవనాలు నిష్క్రమించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, లక్షద్వీపుల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుందని అంచనా వేస్తుంది. ఇదిలా ఉంటే రేపటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జపాన్లో నాగోయా నగరం మిజుహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలో ఆసియా క్రీడలు అధికారికంగా ముగిశాయి. 2 వారాలకు పైగా సాగిన ఈ క్రీడలు ముగిసినట్టుగా ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా అధ్యక్షుడు అధికారికంగా ప్రకటించారు. ఆసియా క్రీడల సాంప్రదాయ జ్వాల పథకాన్ని 2030వ సంవత్సరంలో తదుపరి ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనున్న ఖతార్ ప్రతినిధులకు అందించారు. ముగింపు వేడుకల్లో 2 స్వర్ణాలు 1 రజతం సాధించిన భారత షూటర్ నిరుడండ భారత పతాకధారిగా వ్యవహరించారు. ఈ ఆసియా క్రీడల్లో 21 స్వర్ణాలు 27 రజతాలు 37 కాంస్య పథకాలతో భారత్ మొత్తం 85 పథకాలతో 4వ స్థానంలో నిలిచింది. ఈజిప్టులో కైరోలో జరుగుతున్న బ్యాడ్మింటన్ వరల్డ్ జూనియర్ మిక్స్డ్ టీమ్ ఛాంపియన్షిప్లో భారత జట్టు ఈరోజు తమ మ్యాచ్లు ప్రారంభిస్తుంది. ఇటీవల బ్యాడ్మింటన్ ఏషియా జూనియర్ ఛాంపియన్షిప్లో అండర్17 బాలికల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్న తన్వీ పత్రి ఈ ఏడాది భారత్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నారు. ఈ టోర్నమెంట్లో భారత్ గ్రూపు D1లో పెరు, అల్జీరియాలతో కలిసి ఉంది. అల్జీరియాతో రేపు, పెరుతో మంగళవారం భారత్ తలపడుతుంది. ఈ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మొత్తం 47 జట్లు పోటీ పడుతున్నాయి. కైరోలో జరుగుతున్న ఈ ఛాంపియన్షిప్ ఈ నెల 10న ముగుస్తాయి. గత ఏడాది గౌహతి జరిగిన టోర్నమెంట్లో భారత్ కాంస్య పథకం సాధించి తొలి పథకాన్ని ఖాతాలో వేసుకుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్విస్ అధ్యక్షుడు గై ఫార్మలిన్తో ఈరోజు న్యూఢిల్లీలో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్ భద్రతకు ముప్పు వచ్చిన సమయంలో రష్యా ఎప్పుడూ అండగా నిలిచిందని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. అస్సాంలో డిబ్రూగఢ్ నుంచి తొలి అంతర్జాతీయ కార్గో నౌకా ప్రయాణాన్ని కేంద్ర నౌకాశ్రయాలు షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ఈరోజు ప్రారంభిస్తారు. జపాన్లో నాగోయా నగరం మిజుహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలో 2026 ఆసియా క్రీడలు ముగిశాయి. 21 స్వర్ణాలు 27 రజతాలు 37 కాంస్య పథకాలతో భారత్ మొత్తం 85 పథకాలతో 4వ స్థానంలో నిలిచింది. ఆకాశవాణి వార్తల ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: நேரம் 7:15. ஆகாஷவாணி
3: நேயர்கள் கேட்டுக்கொண்டிருப்பது ஆகாஷவாணியின் சென்னை FM கோல்டு 100.1.
2: MHz FM கோல்டில் இனிய திரை இசை பாடல்கள் கேட்கலாம். வனமகன் திரைப்படத்திற்காக விஜய் யேசுதாஸ் பாடியுள்ள பாடல்

శుభోదయం శ్రోతలకు నమస్కారం. మల్లెపూదండ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మల్లెపూదండలో సత్యం శంకరమంచి గారి అమరావతి కథలు కథా సంపుటి నుండి ఒక రోజెళ్ళిపోయింది కథ, ఇంకా పాటలు ప్రసారమవుతాయి. ముందుగా మోహనరాజు చిత్తరంజన్ ఆలపించిన శివస్తుతి విందాము. సాహిత్యం దేవులపల్లి కృష్ణశాస్త్రి.

కార్యక్రమంలో ఇప్పుడు విందాము సత్యం శంకరమంచి గారి అమరావతి కథలు కథా సంపుటి నుండి ఒక రోజెల్లి పోయింది కథ.

0: ఈ వేల్టి కథ ఒకరోజు వెళ్ళిపోయింది.
1: ఒకరోజు వెళ్ళిపోయింది, మరో రోజు వస్తోంది. వెళ్ళిపోయిన రోజు గురించి ఆలోచిస్తుంటే వచ్చిన రోజు కూడా వెళ్ళిపోతోంది. ఇలా వచ్చి వెళ్ళిపోయే రోజుల్లో ఒకరోజున పిచ్చయ్య గారు వెళ్ళిపోయారు. చాలామంది వెళ్ళిపోయే ఈ లోకంలో పిచ్చయ్య గారు వెళ్ళిపోవటం ఓ విశేషం కాదు. పైగా ఆయన కవి, గాయకుడు ఇలాంటివేమీ కాదు. జీవితంలో ఏదైనా సాధించాడనుకుందామా? అదీ లేదు. కానీ పరుగెత్తే ప్రవాహం అడుగు తెలియకుండా ఈదుకెళ్లే చేపపిల్లలా, తొణకని సరస్సులో కదలని అలలా ఆయన కాలానికి తెలియకుండా కాలంతో కలిసిపోయి జీవితమంతా గడిపాడు. శబ్దాల సంగతి తుంచండి, నిశ్శబ్దంలో పరమ నిశ్శబ్దంగా కలిసిపోయిన ఆయన జీవించిన తీరు తెలుసుకోవాలంటే ఆయన దినచర్య ఒక్కరోజు గమనిస్తే చాలు. ఉదయం ఆయన వీధి అరుగు మీదికి రాగానే పిచ్చయ్య గారి భార్య సీతమ్మగారు కుంభకోణం చెంబుతో నీళ్లు, కచ్చిక, తాటాకు పెట్టేది. మొహం కడిగి అటునించటే కృష్ణకి బయలుదేరేవాడు. చలయ్యేది, వర్షమయ్యేది. అంగోస్త్రం నడుముకి బిగించి కృష్ణలో దూకవలసిందే. గుండెలోతు నీళ్లలో నుంచుని సంధ్యావందనం ముగించి చెంబుతో కృష్ణోదకం తీసుకుని గుడికి బయలుదేరతాడు. దోవలో వీధరుగుల మీద చిన్నపిల్లలు కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే చల్లటి కృష్ణ నీళ్లు వాళ్లమీద చిలకరించేవాడు. వాళ్లు చలి చలి అని ముడుచుకుపోతుంటే నవ్వుకుంటూ ముందుకు సాగిపోయేవాడు. రెండో ప్రాకారంలోని గన్నేరు చెట్టు దగ్గరకొచ్చి పూలు కోసుకుంటూ ఇక్కడ నిన్న రెండు మొగ్గలుండాలే అనుకునేవాడు. ఆయనకి కొమ్మలు, రెమ్మలు, పువ్వులు, మొగ్గలు అన్నీ లెక్కే. పున్నాగ పూలు నాలుగు చెంబుల్లో వేసుకుని మారేడు చెట్టు వైపుకొచ్చేవాడు. లేత మారేడు దళాలు ఓ గుప్పెడు కోసుకుని మూడో ప్రాకారం మెట్లెక్కేవాడు. పిచ్చయ్య గారు వచ్చే సమయానికి అర్చకులు అమరేశ్వరుడికి అభిషేకం చేసి సిద్ధంగా ఉండేవారు. స్వయంగా తెచ్చుకున్న కృష్ణోదకంతో స్వామికి అభిషేకం చేసుకుని పత్రి, పూలు పూజ చేసేవాడు. అదేమి పూజో, పిచ్చయ్య గారి పెదవి కదిలేది కాదు, మంత్రం బయటికి వినిపించేది కాదు. ఆ మౌనస్వామికే తెలియాలి ఆ మౌన పూజ. కిందకి దిగివచ్చి గంట మోగించి సెలవు తీసుకుని నంది చుట్టూ తిరిగి బాలచాముండేశ్వరిని దర్శించుకుని సాగిలపడేవాడు. ఆ తల్లి పాదాలనంటి ఉన్న కుంకుమని నుదుట పెట్టుకుని మంటపంలోకొచ్చి కూర్చునేవాడు. అప్పటికే అక్కడికి చేరుకున్న అభిషేక బ్రాహ్మలు రకరకాల చర్చలు చేస్తూ ఉండేవారు. పెరుగుతున్న ధరల గురించి, ఆవకాయ ఊరగాయ గురించి ఈ మాటలు సాగుతుంటే అన్నీ వింటూ కూర్చునేవాడు. మధ్యలో ఏ లింగయ్య గారు, పిచ్చయ్య గారు అవునంటారా కాదంటారా అంటే పిచ్చయ్య గారు చిరునవ్వు నవ్వేవాడు. అంతేకాని పెదవి విప్పేవాడు కాదు. మధ్య మధ్యన గాలిగోపురం మీద వాళ్తున్న పావురాళ్లని లెక్క పెడుతుండేవాడు. అంత మౌనంగా లోకాన్ని తిలకిస్తున్న పిచ్చయ్య గారు ఇంటికొస్తూనే గుమ్మల్లోంచి పచ్చడేమిటో అని పెద్దగా అరిచేవాడు. దొడ్లోంచి సీతమ్మగారు దోసకాయ పచ్చడి బద్దలనో లేక చింత చిగురు పచ్చడనో అంటే కారం జాగ్రత్త అనేవాడు. పిచ్చయ్య గారికి రోజూ నూరిన పచ్చడుండాలి, అందులో కారం దివ్యంగా ఉండాలి, లేకపోతే గొప్ప చికాకు పడేవాడు. భోజనానంతరం ఒక్కపులకు వేసుకుని పిచ్చయ్య గారు నులక మంచంలో వాలగా సీతమ్మగారు కాళ్లకట్టన చేరి పాదాలకు ఆముదం రాసేది. ఒక్కపలుకు నములుతూ నములుతూ పిచ్చయ్య గారు నిద్రపోతే అంతకు ముందే పట్టమీద తలవాల్చి ఆవిడ నిద్రపోయేది. సాయంత్రం పిచ్చయ్య గారు ఊరు చుట్టి వచ్చేవాడు. పాండురంగస్వామి గుళ్ళో ఆచార్యులు గారికి ఆయనకి సంభాషణ ప్రతిరోజు ఇలాగే ఉండేది. ఇవాళ్ళేం కూర, పొట్లకాయ, పచ్చడో, కొత్తిమీర కారం. ఇవాళ్ళెన్ని పూజలు, రెండు. ఏమన్నా గిట్టిందా? ఏదో నవ్వేవాడు ఆచార్యులు గారు. పిచ్చయ్య గారు నవ్వి

0: వాడు. అక్కడి నుంచి పెద్ద బజార్లో రాములవారి గుడిమెట్ల మీద కొంతసేపు కూర్చుని అక్కడ పిల్లల గోళీలాట చూసేవాడు. పిల్లలతో పాటు తను గోళీలు లెక్క పెట్టేవాడు. రేక్కాయల కాలమైతే ఓ గిద్దెడు కొని తలా ఒక రేక్కాయ పంచేవాడు. సంజె వేళకి తిరిగి గుళ్ళోకొచ్చేవాడు. గుళ్ళో పిచ్చయ్య గారి చోటు పిచ్చయ్య గారిదే. అక్కడ కూర్చుని గోపురంలో రామచిలకల వైపో ఊగుతున్న జమ్మి చెట్టు వైపో చూస్తూ ఉండేవాడు. గుడి తలుపు వేసేప్పుడు ప్రసాదంగా పెట్టిన వడపప్పు తుండుగుడ్డ కొంగున కట్టుకుని ఇంటికొచ్చేవాడు. రెండు మెతుకులు తిని ఆ వడపప్పు సీతమ్మ గారి గిన్నె పెట్టి తను ఒక్కొక్క గింజే నములతో నిద్రలోకి వెళ్ళిపోయేవాడు. అలా నిద్రలోకి వెళ్ళిపోయిన పిచ్చయ్య గారు ఒకరోజు తిరిగి లేవలేదు. కాళ్లకట్టు నుండి లేచిన సీతమ్మ గారు, పిచ్చయ్య గారు పోతే గుల్లుమనలేదు, ఇంతకాలం నా ఎదురుగా ఉండేవారు, ఇప్పుడు నాలోనే ఉన్నారు అనుకుంది. పిచ్చయ్య గారు ఏమీ సాధించలేదు, తగాదాలు తీర్చలేదు, సమస్యలు చర్చించలేదు. కానీ కాలానికి తెలియకుండా కాలంలో కలిసిపోయి బతికాడు. అది చాలదా? చాలటం లేదు చాలామందికి.
1: ఒకరోజు వెళ్ళిపోయింది. సత్యం శంకర్ మంచి వారి అమరావతి కథ విన్నారు. చదివిన వారు శ్రీమతి వేమూరి సాధన.

మనం ఇంతవరకు సత్యం శంకర మంచి గారి అమరావతి కథలు కథా సంపుటి నుండి ఒక రోజెళ్ళిపోయింది కథ విన్నాము. ఇది విశాఖపట్నం ఆకాశవాణి శబ్దభాండాగారం సమర్పణ. శ్రోతలు ఇప్పుడు వినబోయే గీతం జీకే వెంకటేష్ స్వరకల్పనలో పి సుశీల ఆలపించిన పాట, సాహిత్యం దేవులపల్లి కృష్ణశాస్త్రి, చిత్రం అమెరికా అమ్మాయి

ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు 100.1 ఎఫ్ఎం గోల్డ్ మధురం మధురం ఈ సమయం కార్యక్రమంలో ఈరోజు ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం, వరల్డ్ టీచర్స్ డే

ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు 100.1 ఎఫ్ఎం గోల్డ్ మధురం మధురం ఈ సమయం కార్యక్రమంలో ఈరోజు ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం వరల్డ్ టీచర్స్ డే గురించిన కార్యక్రమం ప్రసారమవుతుంది.

మన దేశానికి మూడు వైపులా ఉన్న సుదీర్ఘమైన సముద్ర తీరం, దేశం నలుచెరగుల జలజలా పారే జీవనదులు అపారమైన మత్స్య సంపదకు నిలయాలుగా ఉన్నాయి. ఆ మత్స్య సంపద ఉపాధిగా లక్షలాది మంది మత్స్యకారులు జీవిస్తున్నారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనే పథకానికి అనుబంధంగా మన కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన అనే మరో పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా అసంఘటితంగా ఉన్న మత్స్య కార్మికులను నేషనల్ ఫిషర్స్ డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా సంఘటితపరిచి వారికి ప్రభుత్వ సహకారం కల్పించడం, బ్యాంకుల ద్వారా సులభంగా రుణ సదుపాయాలు అందేలా చూడటం, మత్స్య పరిశ్రమ బీమా ప్రీమియంలో 40% వరకు రాయితీ కల్పించడం జరుగుతుంది. అలాగే అర్హత కలిగిన మత్స్య పరిశ్రమలకు గ్రాంట్ల రూపంలో ఆర్థిక సహాయం కూడా లభిస్తుంది. పూర్తి వివరాల కోసం pmmksy.dof.gov.in వెబ్సైట్ను సందర్శించవచ్చు.

శ్రోతలు వినబోయే తరువాతి పాట బృందావనం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందంతో కలిసి పాడిన వెన్నెల కంటి సాహిత్యం, సంగీతం మాధవ్ పెద్ది సురేష్.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గై ఫార్మలిన్తో న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. భారత్ అమెరికా దేశాల మధ్య వాణిజ్య ఒప్పంద చర్చలు కొనసాగుతున్నాయని, తుదిరూపం దాల్చలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. భారత్ కెనడా దేశాల మధ్య ప్రతిపాదిత ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం 5వ విడత చర్చలు ఈరోజు ఒటావాలో ప్రారంభమవుతాయి. ఉత్తరాఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, లక్షద్వీపుల్లో ఈరోజు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. వార్తలు వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గై ఫార్మలిన్తో న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చల సందర్భంగా వాణిజ్యం, పెట్టుబడులు, శాస్త్ర సాంకేతిక రంగాలు, ఆవిష్కరణలు, మొబిలిటీ, సంస్కృతి, ప్రజల మధ్య సంబంధాలు సహా పలు రంగాల్లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకార పురోగతిని నాయకులు సమీక్షించనున్నారు. అంతకుముందు స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గై ఫార్మలిన్ 3 రోజుల భారత పర్యటన కోసం ఈ ఉదయం న్యూఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయంలో రోడ్డు, రవాణా, రహదారుల శాఖ సహాయ మంత్రి అజయ్ తమ్తా స్వాగతం పలికారు. ఆయనతో పాటు ఉన్నతస్థాయి ప్రతినిధి బృందంతో సీనియర్ అధికారులు, వ్యాపారవేత్తలు ఉన్నారు. ఇక రాష్ట్రపతి భవన ప్రాంగణంలో స్విస్ అధ్యక్షుడికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతం పలికారు. త్రివిధ దళాల గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా గై ఫార్మలిన్ మాట్లాడుతూ భారత్ స్విట్జర్లాండ్ సంబంధాలు ప్రజాస్వామ్య విలువలు, పరస్పర నమ్మకంపై ఆధారపడి ఉన్నాయని తెలిపారు.
1: The visit is an excellent opportunity to emphasize the importance that both Switzerland and India attach to this relationship. The relationship between our two countries is built on shared democratic values as well as on trust and mutual respect. My visit is a stepping stone towards a further growth, deepening and strengthening of our close, broad and long-standing partnership.
0: ఈ సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును గై ఫార్మలిన్ కలుస్తారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ కూడా స్విస్ అధ్యక్షుడితో సమావేశమవుతారు. భారత్ అమెరికా దేశాల మధ్య వాణిజ్య ఒప్పంద చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని, తుదిరూపం దాల్చలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన మునిచ్ లీడర్స్ మీటింగ్లో మంత్రి మాట్లాడుతూ, ప్రస్తుతం ఇరు దేశాల మధ్య చర్చల ప్రక్రియ కీలక దశకు చేరుకుందని, ఈ ఒప్పందంపై ఎంతో కఠినంగా చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. రెండు దేశాల మధ్య వాణిజ్య సమతుల్యత భారత్ ఎంతో అనుకూలంగా ఉందని సీతారామన్ పేర్కొన్నారు. దేశాల మధ్య ఉన్న వ్యత్యాసాలు, అసమానతలు స్పష్టం చేసేందుకు చర్చలు ఒక కీలక వేదిక ఉపయోగపడతాయని ఆర్థిక మంత్రి అభిప్రాయపడ్డారు.
2: It's been a hard and very rigorously negotiated agreement. The agreement's negotiations are still ongoing, although we'd like to believe that both the sides have reached a plateau beyond which giving or taking might be very, very difficult. But maybe if there are rooms to operate from, both sides would do it.
0: వికసిత్ భారత్ సాధనకు ప్రతి సంస్థ ఎదుగుదలకు తోడ్పడే ఆర్థిక వ్యవస్థ అవసరమని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 2017లో వచ్చిన జీఎస్టీ దేశంలో ఏకీకృత పన్ను విధానం తెచ్చిందని పత్రికా వ్యాసంలో పేర్కొన్నారు. ఆగస్టు నాటికి జీఎస్టీ నమోదులు 15% పెరిగి 71 లక్షలకు చేరాయన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనలకు అనుగుణంగా పన్ను రేట్లు తగ్గించడం, చెల్లింపు ప్రక్రియ సులభతరం చేయడమే లక్ష్యంగా నెక్స్ట్ జెన్ జీఎస్టీని తెచ్చినట్టుగా మంత్రి చెప్పారు. త్వరలో తదుపరి దశ సంస్కరణలు జీఎస్టీ కౌన్సిల్ ముందుకు వస్తాయని, ఇవి ప్రజలకు, వ్యాపారులకు ఎంతో లబ్ధి చేకూరుస్తాయని సీతారామన్ తెలిపారు. భారత్ భద్రతకు ముప్పు ఎదురైన సందర్భాల్లో రష్యా ఎల్లప్పుడూ అండగా నిలిచిందని విదేశాంగ మంత్రి జయశంకర్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన 62వ మ్యూనిచ్ సెక్యూరిటీ సదస్సులో మాట్లాడుతూ, ప్రపంచంలో చాలా దేశాలు సైనిక పాలనకు మద్దతిస్తున్న సమయంలో రష్యాతో భారత్ సంబంధాలు బలంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు కేవలం రక్షణ రంగానికి పరిమితం కాకుండా ఆర్థిక భాగస్వామ్యంగా మారాయని తెలిపారు. సైనిక, అణు, అంతరిక్ష రంగాలతో పాటు వాణిజ్యం, పెట్టుబడులు గణనీయంగా పెరిగాయని చెప్పారు.
3: For us, Russia and Soviet Union before that was a country that stood by us in many ways when our security, when our territorial integrity was under threat. And at a time when much of the world preferred backing a military regime next to us, Russia was a country with which our relations were very good and it has, you know, we are obviously shaped in many ways by that legacy.
0: ఇదిలా ఉండగా రష్యా ఉక్రెయిన్ సంఘర్షణ దురదృష్టకరమని పేర్కొన్న జయశంకర్, ఈ సంక్షోభం తొందరగా ముగియాలని భారత్ కోరుకుంటున్నట్టుగా తెలిపారు. చర్చలు, దౌత్య మార్గాల ద్వారా సమస్యకు పరిష్కారం లభిస్తుందని భారత్ విశ్వసిస్తుందన్నారు. నౌకల రక్షణ శాంతి స్థాపనకు రష్యా ఉక్రెయిన్లతో భారత్ చర్చలు జరుపుతోందని వెల్లడించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్.

రాణి దుర్గావతి జయంతి సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఘనంగా నివాళులర్పించారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధికి రాణి దుర్గావతి అత్యంత ప్రాధాన్యమిచ్చారని, సుపరిపాలన, దూరదృష్టికి ఆమె పాలన ప్రత్యేకను కొనియాడారు. రాణి దుర్గావతి చూపిన సాహసం, త్యాగం, ఆదర్శాలు భావితరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని రక్షణ మంత్రి తెలిపారు. ఈరోజు న్యూఢిల్లీలో 17వ పెన్షన్ అదాలత్కు సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు పెన్షన్ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అధ్యక్షత వహిస్తారు. సీనియర్ పెన్షనర్లు, కుటుంబ పెన్షన్లకు సంబంధించిన చాలా కాలంగా పెండింగ్లో ఉన్న 897 ఫిర్యాదులు పరిష్కారం కోసం స్వీకరిస్తారని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది మే 13 నిర్వహించిన 16వ పెన్షన్ అదాలత్ విజయగాథల కరపత్రాలు జితేంద్ర సింగ్ ఆవిష్కరిస్తారు. 2017 నుండి ఇప్పటి వరకు నిర్వహించిన 16 విడతల పెన్షన్ అదాలత్లతో మొత్తంగా 28,797 ఫిర్యాదులకు గాను 20,676 ఫిర్యాదులు పరిష్కరించినట్టుగా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ అదాలత్ ద్వారా వృద్ధ పెన్షనర్లకు సత్వర న్యాయం లభిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. అస్సాంలో డిబ్రూగఢ్ నుంచి తొలి అంతర్జాతీయ కార్గో నౌకా ప్రయాణాన్ని కేంద్ర నౌకాశ్రయాలు, షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ఈరోజు ప్రారంభిస్తారు. బోగబిల్ టెర్మినల్ వద్ద జరిగే కార్యక్రమంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత విశ్వశర్మ వర్చువల్గా పాల్గొంటారు. ఈ నౌక అస్సాం పెట్రో కెమికల్స్ అండ్ మిథనాలు తీసుకుని బంగ్లాదేశ్లో ఢాకాలో పాంగావ్ పోర్టుకు బయలుదేరుతుంది. బ్రహ్మపుత్ర నదిపై ఉన్న జాతీయ జలమార్గం, ఇండో బంగ్లాదేశ్ ప్రోటోకాల్ మార్గాన్ని దీనికి వినియోగిస్తున్నారు. స్వాతంత్ర్యం తర్వాత డిబ్రూగఢ్ నుంచి విదేశాలకు కార్గో వెళ్లటం ఇదే ప్రథమం. చరిత్రలో డిబ్రూగఢ్ కీలక నదీ ఓడరేవుగా ఉండేది. ఈ పునరుద్ధరణతో ఈశాన్య ప్రాంతాల్లో అంతర్గత జలమార్గ రవాణా బలోపేతం కానుంది. భారత్, కెనడా దేశాల మధ్య ప్రతిపాదిత ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం 5వ విడత చర్చలు ఈరోజు ఒటవాలో ప్రారంభమవుతాయి. ఈ ఏడాది చివరి నాటికి ఈ వాణిజ్య ఒప్పందం పూర్తి చేయడమే లక్ష్యంగా ఇరు దేశాలు ముందుకెళ్తున్నాయి. 5 రోజుల పాటు సాగే ఈ చర్చలు ఈ నెల 9 వరకు కొనసాగుతాయి. ఈ ఏడాది మార్చిలో న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కెనడా ప్రధాని మార్క్ కార్ని ఈ ఒప్పందం పూర్తి చేసేందుకు ఈ ఏడాది చివరి నాటికి గడువు నిర్దేశించుకున్నారు. అలాగే ఇంధన, కీలక ఖనిజాల రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఈ సమగ్ర వాణిజ్య విధానం ద్వారా 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 4.65 లక్షల కోట్లకు పెంచుకొని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2024-25 సంవత్సరంలో భారత్, కెనడా ద్వైపాక్షిక వస్తువుల వాణిజ్యం 8.66 బిలియన్ అమెరికన్ డాలర్లుగా నమోదు కాగా, కెనడాకు భారత్ ఎగుమతులు 4.22 బిలియన్ డాలర్లకు చేరాయి. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో లాల్ పరేడ్ మైదానంలో రేపు సీఎం యూత్ కాంక్లో 2026 నిర్వహిస్తుంది. ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతోంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ 20,000 పైగా యువతతో ప్రత్యక్షంగా ముచ్చటిస్తారు. యువత ప్రతిభ, కొత్త ఆలోచనలు, నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. ఈ సదస్సులో 17 ప్రభుత్వ శాఖలు, వివిధ సంస్థలు పాల్గొంటున్నాయి. ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి, పారిశ్రామికత ఎదుగుదల, నూతన ఆవిష్కరణలు, పరిశోధనలకు సంబంధించిన పూర్తి సమాచారం యువతకు లభిస్తుందని తెలిపారు. కర్ణాటక, కేరళ, మహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాగల 2 రోజుల్లో విదర్భ, మహారాష్ట, ఛత్తీస్గఢ్ నుంచి నైరుతి ఋతుపవనాలు నిష్క్రమించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, లక్షద్వీపుల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో ఇలాంటి పరిస్థితులే ఉంటాయని అంచనా వేసింది. ఇదిలా ఉంటే రేపటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జపాన్ ఐచీ నగోయాలో జరిగిన 2026 ఆసియా క్రీడల్లో భారత్ 21 స్వర్ణ, 27 రజత, 37 కాంస్యాలతో మొత్తం 85 పతకాలతో ముగించింది. పతక పట్టికలో భారత్ 4వ స్థానంలో నిలిచింది. పురుషుల, మహిళల క్రికెట్, కబడ్డీ, హాకీ విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించడం ఈ క్రీడల్లో భారత్ సాధించిన ప్రత్యేకత. అలాగే ఆర్చరీలో 9 పతకాలు, బాక్సింగ్లో 3 స్వర్ణాలతో సహా 6 పతకాలు, రెజ్లింగ్లో 6 పతకాలను భారత్ సాధించి అద్భుత ప్రదర్శన కనబరిచింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గై ఫర్మలిన్తో న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. భారత్, అమెరికా దేశాల మధ్య వాణిజ్య ఒప్పంద చర్చలు కొనసాగుతున్నాయని, తుది రూపం దాల్చలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. భారత్, కెనడా దేశాల మధ్య ప్రతిపాదిత ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం 5వ విడత చర్చలు ఈరోజు ఒట్టవాలో ప్రారంభమవుతాయి. ఉత్తరాఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, లక్షద్వీపుల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.

శ్రోతలకు నమస్కారం. మధురాతి మధురమైన ఈ సమయానికి స్వాగతం. శ్రీ గురుభ్యో నమః. మనిషిని ఇతర ప్రాణుల నుండి వేరు చేసేది తన మేధో సంపత్తిని, బుద్ధిబలం, విచక్షణాశక్తి. ఇవి లేకపోతే మనిషికి ఇతర జీవులకు భేదం ఉండదు. ఈ మూడింటిని మనిషి విద్యను అభ్యసించడం ద్వారా సముపార్జించగలుగుతున్నాడు. ఆ విద్యను అందించేది, బోధించేది గురువు. తల్లిదండ్రులు జన్మనిస్తే గురువు ఆ మనిషికి విద్యాబుద్ధులు నేర్పించి విద్యావంతునిగా మరో జన్మను అందిస్తాడు. అందుకే మన పెద్దలు తల్లిదండ్రుల తర్వాత పూజనీయులుగా గురుర్దేవో భవ అంటూ గురువును అత్యున్నత స్థానాన నిలిపి గౌరవించారు. జీవితంలో ఎన్నో ఉన్నతోన్నత స్థానాలకు చేరుకున్న ప్రముఖులు సైతం ఇదంతా మాకు విద్య నేర్పిన గురువుల అనుగ్రహమే అని నమస్కరిస్తారు. అంతటి మహత్తరమైన ఉపాధ్యాయ వృత్తికి సముచిత గౌరవాన్ని

ప్రకటించే లక్ష్యంతో ప్రతి ఏటా ఈరోజు అంటే అక్టోబర్ 5వ తారీఖున ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈరోజు మధురం మధురం ఈ సమయం కార్యక్రమంలో ఈ వరల్డ్ టీచర్స్ డే గురించిన విశేషాలు తెలుసుకుంటూ కొన్ని మనోరంజకమైన గీతాలను ఆలకిద్దాం. ముందుగా ఇళయరాజా స్వరకల్పనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం ఆలపించిన సిరివెన్నెల సాహిత్యం విందాము. చిత్రం స్వర్ణకమలం.

ఉపాధ్యాయ వృత్తి ఎంత పవిత్రమైనదో అంత కఠినమైనది కూడా. తాను బోధించవలసిన విద్యలపై ఉపాధ్యాయులకు సంపూర్ణమైన అవగాహన ఉండాలి. బోధనకు అవసరమైన శిక్షణ కూడా పొంది ఉండాలి. అప్పుడే విద్యార్థులకు సరైన రీతిలో విద్యను అందించగలుగుతారు. ప్రపంచంలో అక్షరాస్యతను, విద్యావకాశాలను మెరుగుపరచాలంటే సరైన అర్హత కలిగిన ఉపాధ్యాయులను ఎంపిక చేయడం, వారికి తగిన శిక్షణ అందించడం, అలాగే వృత్తిలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడం ఎంతో అవసరం అని గుర్తించిన ప్రపంచ కార్మిక సమాఖ్య, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఇంకా యునెస్కో 1966 సంవత్సరంలో ఒక తీర్మానం చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం ప్రతి ఏటా ఈరోజు 5వ తేదీన జరుపుకోబడుతోంది. మరిన్ని విశేషాలకు ముందు భక్త ప్రహ్లాద చిత్రం కోసం పి సుశీల ఆలపించిన పద్యాలు విందాము.

చదువులలోని మర్మమెల్ల చదివినావా? సంతోషం. విన్నావా లీలావతి, చిరంజీవి పలుకులు, అమృతపు చినుకులు? ఏది నాయన, నీవు చదివిన శాస్త్రములలో ఒక చక్కని పద్యము చెప్పి తాత్పర్యము వివరింపు.

0: సంసార సాగరమును సులభంగా దాటుటకు విష్ణు సేవ వీలైన నావ.
1: ఏమిది కుమార, విద్యా కౌశల ప్రదర్శనము వైర స్తోత్రముతో ప్రారంభించినావు.
0: హరివిత్తికి మించిన మోక్ష సాగరము లేదు కదా తండ్రి.
1: హరి దానవ కులవై మనకు పరమశత్రు, వారి నామం ఉచ్చరింపబడుతుంది.
0: దైవమును ఆరాధింపని వాని జన్మమే నిరర్థకము కదా.
1: శివ శివ, ఏమి ఈ కర్ణ కఠోర శత్రు సంకీర్త. కుమార, మనకు దైవారాధన అవసరం. దైవ పూజలు ఆచరణీయములే, కాని మన కుల దైవము పరమేశ్వరుడు, అతని ఆరాధింపు. లేదా నీ ప్రపితామహుడు సృష్టికర్త, నాకు దివ్యవర ప్రదాత బ్రహ్మదేవుడు, అతని ఆరాధింపు. కాని ఆ హరి ఆ తుచ్చిన నామోచ్చారణమునే ఉడలు దహించుకుని పోవచ్చున్నది. కుమార, వాడు మనకు పరమశత్రువు నాయన, వారి నామం మరిచిపోము.
0: అది సాధ్యమా తండ్రి? హరినామం ఒక్కసారి రుచి చూచిన మరల విడువగలమా?

ఉపాధ్యాయ వృత్తి యొక్క ఔన్నత్యానికి, సమాజ పురోభివృద్ధిలో, విద్యార్థుల ప్రగతిలో ఉపాధ్యాయులు పోషిస్తున్న కీలకమైన పాత్రకు సముచితమైన గుర్తింపు కలిగించి వారి సేవలకు గౌరవ పురస్సరంగా ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నామని చెప్పుకున్నాం కదా. దీనికి నేపథ్యం ఏమిటంటే, 1966 అక్టోబర్ 5న ప్యారిస్లో జరిగిన ఒక సదస్సులో ప్రపంచ కార్మిక సమాఖ్య, యునెస్కో సంయుక్తంగా ఒక ప్రత్యేక తీర్మానం చేశాయి. ఆ తీర్మానంలో ఉపాధ్యాయుల వృత్తి ప్రమాణాలు మెరుగుపరచడం, వారి హక్కులను కాపాడటం, వృత్తిపరంగా వారెదుర్కొనే సమస్యలను పరిష్కరించడం పట్ల ప్రపంచ దేశాలన్నీ సమిష్టిగా కృషి చేయాలని నిర్ణయించారు. ఆ ప్రత్యేక తీర్మానం జరిగిన రోజు అక్టోబర్ 5ను వరల్డ్ టీచర్స్ డేగా జరుపుకోవాలని 1994 యునెస్కో నిర్ణయించింది. ఎగిరే పావురమ్మ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూరి సాహిత్యం ఇప్పుడు విందాం. సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి.

ఈ ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవ తీర్మానం అనుసరించి యునెస్కో మరికొన్ని స్వచ్ఛంద సంస్థల సహకారంతో ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉపాధ్యాయుల కొరత, పనితీరు, ఆధునిక సాంకేతికత లభ్యత, స్థానిక సమస్యలు ఇలాంటి అంశాలపై అధ్యయనం చేస్తూ వాటిని పరిష్కరించే విధంగా ఆయా విద్యా సంస్థలు పరిపాలనా వ్యవస్థలకు చేయూత అందిస్తోంది. మరీ ముఖ్యంగా అభివృద్ధి చెందని దేశాల్లో ఈ కొరత చాలా ఎక్కువ. కనుక ఆ దేశాల్లో ఉపాధ్యాయ నైపుణ్యతను, సమర్థతను మెరుగుపరిచేందుకు తీవ్రంగా కృషి చేయడం జరుగుతుంది. 1997 సంవత్సరంలో ఈ తీర్మానాన్ని ఉన్నత విద్యా అధ్యాపకులకు కూడా వర్తించే విధంగా సవరించడం జరిగింది. మరి ఈ ఆధునిక వైజ్ఞానిక యుగంలో ఉన్నత విద్య అందరికీ సమానావకాశంగా అందిరావాలంటే అందుకు తగిన సామర్థ్యం కలిగిన అధ్యాపకులు కూడా ఉండాలి కదా. ఇప్పుడు విందాము దేవి శ్రీప్రసాద్ స్వరకల్పనలో హరిణి ఆలపించిన రామజ

ఈ సంవత్సరం యునెస్కో ఐఎల్ఓ తీర్మానం జరిగి 60 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం మరింత ప్రత్యేకంగా ఉత్సవాన్ని జరపాలని నిర్ణయించుకుంది యునెస్కో. స్టాండింగ్ విత్ టీచర్స్ 60 ఇయర్స్ ఆఫ్ ప్రొటెక్టింగ్ ద ప్రొఫెషన్ అడ్వాన్సింగ్ ఇట్స్ స్టేటస్ అండ్ షేపింగ్ అవర్ ఫ్యూచర్స్. 60 ఏళ్లుగా ఉపాధ్యాయుల వెన్నుదన్నుగా నిలుస్తూ ఆ వృత్తిని పరిరక్షిస్తూ పురోగమింపజేస్తూ మన భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడం అనే సరికొత్త నినాదం ఈ 2026వ సంవత్సరానికి పరిగణించబడింది. ఈ మధ్యకాలంలో డిజిటల్ టెక్నాలజీ, కృత్రిమ మేధ అందుబాటులోకి రావడంతో ఉపాధ్యాయ వృత్తి ప్రమాణాలు కూడా అందుకు అనుగుణంగా మార్పు చెందాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆ దశలో టీచింగ్లో అధునాతన సాంకేతికతను వినియోగించేందుకు సౌకర్యాలు ఏర్పాటు చేసి ఉపాధ్యాయులకు అందులో శిక్షణ కల్పించాయి. బడిపంతులు చిత్రం కోసం పి సుశీల బృందంతో కలిసి ఆలపించిన గీతం ఇప్పుడు విందాము.

ఈ ఉపాధ్యాయ దినోత్సవాన్ని వివిధ దేశాల్లో వేర్వేరు రోజుల్లో మన దేశంలో కూడా జరుపుతున్నారు. మన దేశంలో గురుపూజ దినోత్సవంగా సెప్టెంబర్ 5వ తేదీని పూర్వ రాష్ట్రపతి విద్యా తత్వవేత్త అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని పురస్కరించుకుని జరుపుకుంటున్నాం. తన విద్యా బోధనతో ఆలోచన సరళితో భారతీయ వేదాంత తత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన ఆచార్యునిగా ప్రఖ్యాతి వహించిన రాధాకృష్ణన్ గారి జన్మదినాన గురువులను సన్మానించి మన గౌరవ భావాన్ని ప్రకటించడం ఎంతో సముచితం. ఆ రోజు అధ్యాపక రంగంలో ఎనలేని సేవలు అందించిన ఎంపిక చేయబడిన ఉత్తమ ఉపాధ్యాయులకు ప్రభుత్వ సత్కారాలు అందించబడతాయి. విద్యార్థులు తమ టీచర్లను తగిన రీతి గౌరవించి తమ కృతజ్ఞతను తెలియజేస్తారు. ఈ పాట చక్రవర్తి స్వరకల్పనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించినది. చిత్రం విశ్వరూపం.

ఆకాశవాణి చెన్నై కేంద్రం, సమయం 3:37 కావస్తోంది. 100.1 ఎఫ్ఎం గోల్డ్ మధురం మధురం ఈ సమయం కార్యక్రమంలో ఈరోజు ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం, వరల్డ్ టీచర్స్ డే గురించిన విశేషాలతో పాటు చక్కని స్ఫూర్తిమంతమైన గీతాల్ని వింటున్నారు.

ఎలా అంటే మనకు ఇంతకు పూర్వం చదువు చెప్పినా లేదా ఇప్పుడు పాఠాలు బోధిస్తున్న టీచర్లకు ఒక కృతజ్ఞతతో కూడిన సందేశాన్ని పంపించవచ్చు. వీలైతే వారిని కలిసి గౌరవించి వారి ఆశీర్వాదం తీసుకోవచ్చు. తమ వద్ద చదువుకున్న విద్యార్థులు ఉన్నత స్థానాల్లో ఉన్నారని తెలిస్తే ఆ టీచర్లకు ఎంతో ఆనందం కలుగుతుంది. అలాగే ఉపాధ్యాయులతో తన అనుబంధాన్ని, వారి వల్ల తాను నేర్చుకున్న మంచి విషయాలను, స్ఫూర్తిని కలిగించే సందర్భాలను సామాజిక మాధ్యమంలో అధికారిక హ్యాష్ట్యాగ్ వరల్డ్ టీచర్స్ డేలో పంచుకోవచ్చు. అలాగే అధ్యాపక వృత్తి కేంద్రంగా దాని బాగోగులను పర్యవేక్షించే ఏదైనా స్వచ్ఛంద సేవా సంస్థలకు తగిన ధన సహాయాన్ని అందించవచ్చు. ఇప్పుడు హై హై నాయక చిత్రం నుండి గీతం విందాం.

నగర ప్రాంతాల్లో కంటే గ్రామాల్లో, మారుమూల ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో ఉపాధ్యాయులకు ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఆ ప్రాంతాలకు సరైన రహదారులు లేకపోవడం, అక్కడ నివసించేందుకు సరైన సౌకర్యాలు లేకపోవడం వల్ల చాలామందికి తమ కుటుంబాన్ని తీసుకువెళ్లేందుకు వీలు పడకపోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో పాఠశాలలకి తగిన వసతులు ఉండవు. ఇంకొన్ని చోట్ల పాఠాలు ఆరు బయటే చెప్పాల్సి ఉంటుంది. పిల్లల్ని బడికి పంపేందుకు పెద్దలు ఆసక్తి చూపించరు. విద్యుత్, ఇంటర్నెట్ సదుపాయాలు సరిగ్గా లేకపోతే బోధన సక్రమంగా చేయలేకపోవచ్చు. ఇటువంటి సమస్యలకు ప్రభుత్వాలు, సమాజం తగిన పరిష్కారం చూపించాలి. అప్పుడే ఉపాధ్యాయులు ప్రభావవంతంగా విద్యాబోధన చేయగలుగుతారు. పి సుశీల పాడిన ఈ పాటకి సాహిత్యం డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం ఎస్ హనుమంతరావు, చిత్రం రైతు బిడ్డ.

ప్రాచీన భారతావనిలోనే విద్యాబోధనకు ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చేవారు. గురు శిష్య పరంపరలో వేద ఉపనిషత్ విజ్ఞానం తరతరాలకు మౌఖిక అధ్యయనం ద్వారానే అందజేయబడింది. శిష్యులు ఆశ్రమవాసులై గురువుని సేవిస్తూనే వారి వద్ద విద్య నేర్చుకునేవారు. నలంద, తక్షశిల వంటి ప్రాచీన భారతీయ విశ్వవిద్యాలయాల్లో తత్వశాస్త్రం, తర్కం, ఆయుర్వేదం, ధనుర్వేదం, లలిత కళలు నేర్పేవారు. అక్కడ చదువుకునేందుకు విదేశాల నుండి కూడా వచ్చేవారు. మహాభారత కాలంలో ద్రోణాచార్యుడు నేటి గురుగ్రామ్ సమీపంలో సుమారు 10,000 మంది విద్యార్థులకు అస్త్రవిద్యాది కళల్లో ఆరితేరిన వారిగా తీర్చిదిద్దేవారని ఇతిహాసం చెబుతుంది. ఇప్పటికీ క్రీడల్లో కోచింగ్ ఇచ్చే ఉత్తమ శిక్షకులకు ద్రోణాచార్య అవార్డు ఇస్తూ ఉంటారు. ఈ పాట భైరవద్వీపం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన, వేటూరి రచన, స్వరాలు మాధవ్ పెద్ది సురేష్.

ఉపాధ్యాయులంటే కేవలం వృత్తి మాత్రమే కాదు, అది ఒక సామాజిక బాధ్యత. రేపటి పౌరులు కాగల నేటి బాలలపై వారి టీచర్లు నేర్పించే పాఠాలే కాదు, టీచర్ల నడవడిక, జీవనశైలి, మాటతీరు కూడా ప్రభావం చూపిస్తాయి. అందుకే ఉపాధ్యాయులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. సమాజం కూడా ఉపాధ్యాయుల సేవానిరతిని, ఆ వృత్తి యొక్క ఔన్నత్యాన్ని గౌరవించి వ్యవహరించాలి. మనలో అజ్ఞానమనే చీకటిని తొలగించి విజ్ఞానకాంతులను ప్రసరింపజేసే గురువుల రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేము. ఇది పెద్దలు వచించిన నిత్య సత్యం. కార్యక్రమంలో చివరిగా విందాము ఘంటసాల బృందంతో కలిసి ఆలపించిన గీతం, రచన పింగళి, చిత్రం చంద్రహారం.